0: తగ్గించాను. ఇన్ని హిడిని తిష్కరించుదో, ఇన్ని హిడిని తిష్కరించుదో.
1: మో రాజా హం చుట్టిని పోని తిను రాని, ఉన్ని చుట్టి హాము చుట్టి కహాని. పొనౌల పిలిచే స్వామి, కరి కరి విసరిని కసు తిను పాని. అప నచ్చౌన పొర పొర చాని చాని, మో నచ్చి అవుతా కిన హుచ్చ పాని పాని. పొసా ఠాకి తిన్ గచ్చ అప సుహన్ని పోహోకి, మో మిల సాతి మల రోజ్ని పోహోకి.